అది మునాఫిక్ ఫిరెహనున్నాయ్, మునాఫిక్ అంహనున్నాయ్, షరీక్ కురా ఫిరెహనున్నాయ్, షరీక్ కురా అంహనున్న అజాబ్ దెవుమఠకే. ఎవరెన్ని అల్లోహామెదు నుబా హీత కురా మీహున్నె నుబాగు దిమావు ముతి ఎవరెంగె మచ్చషే. అది అల్లోహ ఎవరెంగె మచ్చ కోఫా లెవ్వి, అది ఎవరెన్న లాన లెవ్వి, అది ఎవరెన్న టకా నరక తయారు కొరివి. ఎయి నుబావెగింవా నిమిదివుకే.